కోమళాకార కురుకుల్ల కులేశ్వరి కులకుండాలయ కౌల మార్గ తత్పర సేవిత కుమారగణనాథం పాతుష్టి పుష్టి మతిర్ధృతి శాంతి స్వస్తిమతి కాంతి నందిని విఘ్న

సమారాధ్యా శివ జ్ఞాన ప్రదాయిని చిత్తల ఆనంద కలిక ప్రేమ రూప ప్రియంకరి నామపారాయణ ప్రీతానంది విద్యా నటేశ్వరి మిథ్యా జగదధిష్టాన ముక్తిదా ముక్తి రూపిణి రాస్య ప్రియాలయకరి లజ్జారంభాది వందిత భవనామ సుధా వృష్టి పాపారణ్య దవానల దౌర్భాగ్య తూల వాతూల జరాధ్వాంతర విప్రభ భాగ్యాధి చంద్రిక భక్త చిత్త కేకీ ఘనాఘన రోగ పర్వత దంభోణి మృత్యుదారు కుఠారిక మహేశ్వరి మహాకాళి మహాగ్రాస మహాశన అపర్ణా చండికా చండముండా సుర నిషోధిని క్షరాక్షరాత్మిక సర్వలోకేషి విశ్వధారిణి త్రివర్గదాత్రి సుభగా త్రయంబక త్రిగుణాత్మిక స్వర్గాపవర్గదా శుద్ధ జపా పుష్ప నిభాధృతి ఓజోవతి ద్యుతిధర యజ్ఞ రూప ప్రియవ్రత దురాధాధ్యా దురాదర్శ పాటలీ కుసుమ ప్రియ మహతీ మేరునిలయ మందార కుసుమ ప్రియ వీరారాధ్యా విరాట్ రూప విరజా విశ్వతోముఖీ ప్రత్యగ్రూప పరాకాశ ప్రాణదా ప్రాణరూపిణి మార్తాండ భైరవారాధ్య మంత్రిణి న్యస్య రాజధూము త్రిపురేషి జయత్సేన నిస్త్రీ పుణ్య పరాపరా సత్యజ్ఞానానందరూప సామరస్య పరాయణ కపర్దినీ కళా

కామధు కామరూపిణి కళానిధి కావ్య కళా రసజ్ఞ రసశేవధి పుష్టా పురాతరా పూజ్య పుష్కరా పుష్కరేక్షణ పరం జ్యోతిష్ పరం ధామ పరమాణు పరాత్పరా పాశగస్తా పాశగంత్రి పరమంత్ర విభేదిని మూర్తమూర్త నిత్యతృప్త మునిమానస హంసిక సత్యవ్రత సత్యరూపా సర్వాంతర్యామిని సతి బ్రహ్మాని బ్రహ్మజననీ బహురూపా బుధాచిత ప్రసవిత్రీ ప్రచండాజ్ఞ ప్రతిష్టా ప్రకటా